కొనవాలు, పెద్ద తమై తాపికమై కుంకని కొనవాలు, పిలిపిలి నవశివంద పిలిపి ఎనవా, వనబంబర మలసేల ప్రియమా ఎనవా, పిలిపిలి నవశివంద పిలిపి ఎనవా, వనబంబర మలసేల ప్రియమా ఎనవా. శిథిలతి గంగా గలబసి ప్రేమ సింగు రజనవసి.